0: సుప్రసిమనకాంతనాపార హరిసిమన కార్ భగత ప్రగటాయే హరిసిమన లగ బేదు పాయే
1: హరిసిమరన్ పైసది జతి జాతే హరిసిమరన్ నీచో పంట జాతే
0: హరిసిమరన్ తారీ సబ తర్నా సిమర సిమర హరి కారణ కర్నా
1: హరిసిమరన్ కియో సగల ఆకారా హరిసిమరన్ వేయా

లావణ్యవాం గుణగావు పూర్ణ అవినాశే కామ క్రోధ విఖ జారే మహాభిఖమ అగ్నకు సాగ